0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్టా
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడకరక గదే
3: మేదే మన్ కే ద్వార ఏ భూతత జాత అమ్మ మదత జాత అదే ఏ చతుర నార